శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం, శుభాల వ్రతం, గోవింద.

0: నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. హరే శ్రీనివాస, శుభోదయం. శ్రియా కంఠాయ కళ్యాణ నిధయే నిధయ అర్థినాం శ్రీ వెంకటానివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రోతలకు మా నమస్కారాలు. ఈ ఉదయపు వేళ విశేషంగా శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష మహోత్సవం శుభ సందర్భంగా ప్రతి ఉదయం లాగా ఈ ఉదయం కూడా ప్రవచనం విందానికి మీరు వేచి ఉంటారు కదా. ఈ విశేషమైన కార్యక్రమం విశేషంగా ఈ 40 రోజుల వ్రతకాలంలో ఏర్పాటు చేసి ప్రసారం అవుతున్నది. ఈ ఉదయపు వేళ మీరు వినిపిస్తారు ఆచార్య శ్రీ వెంకటాచార్యుల చేత ఈ ప్రవచనం.
2: హరే శ్రీనివాస, మన మారిషస్ దేశంలో మనం ఎంతో వైభవంగా స్వామివారి యొక్క మండల వ్రతదీక్ష ప్రారంభించి వ్రతదీక్ష చేస్తూ ఉన్నాము. మనకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వెంకటేశ్వర స్వామివారి యొక్క అవతారాన్ని దాల్చి కలియుగంలో మనల్ందరినీ కూడా రక్షించడానికి వేంచేసి ఉన్నాడు. ఒకనొక సమయంలో ఋషులందరూ కూడా కలిసి ఒక యాగాన్ని చేసి ఆ యాగఫలాన్ని మనం ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి తర్జుమాలో ఉండగా ఒక మహర్షి భృగు మహర్షిని సమీపించి, ఓ భృగు మహర్షి, నీవు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలవాడు కాబట్టి మీరు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి ఎవరు దీనికి అర్హులో నిర్ణయించి వారిని యాగఫలం తీసుకోవడానికి రమ్మని చెప్పండి అని చెప్పి భృగు మహర్షిని పంపించడం జరుగుతుంది. భృగు మహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్ళగా బ్రహ్మ భృగు మహర్షిని గమనించడు. దానికి ఆయన కోపగించి నీకు ఆలయమే లేకుండాగాక అని చెప్పి శపిస్తాడు. అందుకనే బ్రహ్మదేవుడికి మన లోకంలో ఎక్కడా కూడా, మన భూలోకంలో ఎక్కడా కూడా ఆలయం ఉండదు. ఆ తర్వాత బ్రహ్మలోకం నుంచి కైలాసాన్ని చేరుకుంటాడు. కైలాసంలో కూడా పార్వతీ పరమేశ్వరులు భృగు మహర్షిని గమనించకుండా, ఆ మహర్షి యొక్క రాకను గమనించకుండా వారి యొక్క పనిలో వారు ఉంటారు. అప్పుడు భృగు మహర్షి కోపంతో, ఓ ఈశ్వర, నా పేరు భృగు మహర్షి, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చానని చెప్పి 2-3 సార్లు ఆయన్ని పలకరించడం జరుగుతుంది. కానీ పార్వతీ పరమేశ్వరులు పట్టించుకోరు. మరలా ఆయనకు కోపం వచ్చి భృగు మహర్షికి నీకు లింగాకారంలో మాత్రమే పూజలు జరుగుతాయని చెప్పి పార్వతీ పరమేశ్వరుని శపిస్తారు. కాబట్టే మనకి ఎక్కడ చూసినా కూడా దేవాలయాల్లో శివాలయాల్లో శివుడి యొక్క మూర్తి కనబడదు, మనకి లింగాకారం మాత్రమే కనబడుతుంది. ఆ విధంగా శాపమిచ్చి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వైకుంఠానికి వెళ్తాడు. వైకుంఠంలో కూడా మహావిష్ణువు లీలామానుష విగ్రహుడు అయి ఉండి ఆయన ఈయన రాకను గమనించి కూడా గమనించినట్లే యోగ నిద్రలో ఉంటాడు. లక్ష్మీదేవి స్వామివారి యొక్క పాదాలు ఒత్తుతూ ఉంటుంది. ఆ సమయంలో భృగు మహర్షి అక్కడ వచ్చి, ఓ మహావిష్ణు, నా పేరు భృగు మహర్షి, నేను వచ్చాను మిమ్మల్ని కలవడానికి, కాబట్టి మీరు లేస్తే నేను మాట్లాడి వెళ్తానని చెప్పి అంటాడు. అనగానే మహావిష్ణు దానికి సమాధానం ఇవ్వకపోవడంతో ఆ భృగు మహర్షికి కోపం వచ్చి, ఆ కోపంతో ఎక్కడైతే మహాలక్ష్మి ఉంటుందో ఆ వక్షస్థలంలో, స్వామివారి వక్షస్థలంలో కాలితోటి తన్నడం జరుగుతుంది. అలా తన్నగానే మహాలక్ష్మి కోపం వచ్చి, నేను ఎక్కడైతే నివసిస్తానో ఆ స్థలాన్ని ఒక మానవుడు తన్నడం అని చెప్పి, ఒక మానవుడు యొక్క పాదం అక్కడ తగలడం అని చెప్పి ఆ మహాలక్ష్మి కోపంతో వైకుంఠాన్ని విడి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి వెళ్ళిపోగానే అక్కడ ఆయన మాత్రం, మహావిష్ణు మాత్రం ఏం చేయగలుగుతాడు, ఎక్కడైతే లక్ష్మి ఉండదో అక్కడ ఎలా ఉండగలుగుతారు. కాబట్టి ఆ మహావిష్ణువు కూడా శ్రీ మహాలక్ష్మిని వెతుక్కుంటూ వెళ్ళగా వెళ్ళగా భూలోకానికి రావడం జరుగుతుంది. ఆ మహావిష్ణు భూలోకానికి రాగానే ఆయనకు కొన్ని దైవశక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఆయన ఆకలి అవుతుంది. ఆయనకి ఆయన ఆకలి తీర్చుకోవడానికి ఏం చేయాలో తెలియక ఒక చీమలు పాముల పుట్టలోకి వెళ్ళి అక్కడ దాక్కుంటారు. అక్కడ కూర్చుని ఆయన ఆలపిస్తూ ఉంటాడు. ఆయనకు ఆకలి అవుతూ ఉంటుంది. ఇది గమనించిన బ్రహ్మ మరియు పరమేశ్వరులు వారిద్దరు కూడా ఒక గోవు రూపంలో అక్కడికి వచ్చి, భూలోకానికి వచ్చి, ఎక్కడైతే ఒక గోపాల బాలుడు ఈ గోవుల్ని కాస్తూ ఉంటాడో ఆ గోవులన్నింటిలో కూడా

0: కలిసిపోతారు వీళ్ళిద్దరు. కలిసిపోయి ప్రతిరోజు కూడా అరణ్యంలోకి ఆ గోవులు మేత మేయడానికి వెళ్ళినప్పుడు స్వామివారిని వెతుకుతారు ఎక్కడున్నారని చెప్పి. అలా వెతగ్గా వెతగ్గా ఒకరోజు స్వామివారు ఆ చీమల పుట్టలో ఆ పాముల పుట్టలో కనబడతారు. అప్పుడు అక్కడ ప్రతిరోజు కూడా ఆవు అక్కడికి వచ్చి స్వామివారికి పాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించిన గోపాలబాలుడు ఎవరైతే పశువుల కాపరున్నాడో ఆ పశువుల కాపరి ఇది గమనించి ఆ గోవుని కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో మహావిష్ణువు ఆ పుట్ట నుంచి బయటకు వస్తాడు. బయటికి రావడంతో ఆ ఏదైతే ఆయుధం ఉన్నదో ఆయుధం మహావిష్ణువు యొక్క గడ్డానికి తగులుతుంది. అక్కడ నెత్తురు రావడం జరుగుతుంది. ఎంబటే అక్కడ కనపడినటువంటి నాము అనేటటువంటి ఒక పదార్థాన్ని అక్కడ స్వామివారి గడ్డం దగ్గర అది పెడతారు ఆ రక్తం ఆగడానికి. కాబట్టి మీరు ఎప్పుడైతే స్వామివారిని చూస్తారో స్వామివారి గడ్డం మీద ఒక తెల్లని మచ్చ ఉంటుంది. అది ఈ విధంగా ఏర్పడింది. అప్పుడు స్వామివారు ఆ ఎవరైతే పశువుల కాపరున్నాడో ఆ పశువుల కాపరి భయంతో స్వామి నాకేమీ తెలియదు నేను పొరపాటు జరిగింది ఎంత అని చెప్పి చెప్పడంతో నీకు నువ్వు ఎటువంటి భయపడాల్సిన పని లేదు నీకు నేను అనుగ్రహిస్తున్నాను నీకు వరాన్ని ఇస్తున్నాను నీవు పిశాచిగా మారి కొంతకాలం సంచరించి నాకు ఎప్పుడైతే వివాహం అవుతుందో నాకు వివాహమైనప్పుడు నీకు అసలు రూపం వస్తుంది అని చెప్పి ఆ స్వామివారు చెప్తాడు. హరే శ్రీనివాస.
1: కలియుగ దైవంగా విలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ప్రత్యక్షమై ప్రజల పాపాల తొలగించే దేవుడు. అయితే శ్రోతలరా, ఈరోజు ఈ ఉదయపు వేళ మీరు విన్నారు ఆచార్య శ్రీ వెంకటాచార్యులకి మా కృతజ్ఞతలు సమర్పిస్తూ. అయితే మన కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ దేవుడి ఆశీస్సులతో ఈ 40 రోజుల వ్రతకాలం ఎంతో బాగా జరుగుతుందని అనే నమ్మకంతో వందనామి దగ్గర సెలవు తీసుకుని హరే శ్రీనివాస నమస్కారం.

0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
2: నమస్కారం సౌందర్య లహరి శ్రోతలందరికీ. అందమంటే కేవలం ముఖంలో కనిపించేది కాదు, మనసులోని ప్రశాంతతలో కనిపించేది అందం, మన మాటల్లోని మాధుర్యంలో కనిపించేది అందం, మన కుటుంబం కోసం చేసే ప్రార్థనలో కనిపించేది అందం, దైవంపై మనకున్న నమ్మకంలో కనిపించేది అందం. ఈరోజు మన సౌందర్య లహరి ప్రయాణం శ్రీ వెంకటేశ్వర వ్రతం అనే పవిత్రమైన భావన చుట్టూ సాగుతోంది. శ్రీవారిని స్మరించుకుంటూ మొదలు పెడదాం నేటి మొదటి పాటతో.

ఒక ఇంట్లో వ్రతం జరుగుతుంటే అక్కడ కేవలం పూజా సామాగ్రి మాత్రమే సిద్ధం కావడం కాదు, ఒక మహిళ తన మనస్సును కూడా సిద్ధం చేసుకుంటుంది. ఇంటిని శుభ్రం చేస్తుంది, పూజా స్థలాన్ని అలంకరిస్తుంది, మన గుడిని అలంకరిస్తుంది, పూలు సిద్ధం చేస్తుంది, నైవేద్యం తయారు చేస్తుంది. కానీ ఆ పనులన్నింటి వెనుక ఒక్కటి భావన, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, చల్లగా ఉండాలి. అమ్మగా, భార్యగా, కూతురిగా, కోడలిగా ఒక మహిళ చేసే ప్రార్థనలు బయటకు వినిపించవు, కానీ ఆమె మనసులో మాత్రం అవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. శ్రీ వెంకటేశ్వర వ్రతం అలాంటి ప్రార్థనలకు ఒక అందమైన ఆధ్యాత్మిక రూపం.

ఇలా దీపం పెట్టాలి. ముందు గణపతిని పూజించాలి. నైవేద్యం మర్చిపోవద్దు. అమ్మ చెప్పిన ఈ చిన్న చిన్న మాటలే ఒక అమ్మాయి బాల్యంలో సంస్కృతికి మొదటి పాఠాలు. తరువాత ఆమె పెద్దవుతోంది, తన ఇంటిని ఏర్పాటు చేసుకుంటుంది. ఒకరోజు అదే మాటలను తన కూతుడికి చెబుతోంది. అదే సంప్రదాయం, అదే స్త్రీ

అలంకారం కూడా ఒక ఆధ్యాత్మిక అనుభూతులే. పసుపు, కుంకుమ, చీర, పూలు, గాజులు ఇవన్నీ పండుగ రోజున ఆమెను మరింత ఆనందంగా చేస్తాయి. అయితే అసలైన సౌందర్యం బయట కనిపించే దానిలో కాదు, భక్తితో నిండిన ముఖంలో ఉంటుంది.

పూజ ముగిసిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. కానీ పూజా గదిలో ఒక దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. దాని ముందు కాసేపు ఒంటరిగా కూర్చునే మహిళ ఎవరితోనూ చెప్పలేని తన కోరికలను దేవుడితో చెప్పుకుంటోంది. ఆమె కన్నీళ్లు కూడా ఒక ప్రార్థనే. ఆమె చిరునవ్వు కూడా ఒక ప్రార్థనే.

మిత్రులారా ఆశిస్తున్నాం నీటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు ఇవ్వాలి. నమస్కారములు, శుభదినం.

నీల మనోహర జాల విభూషణ నిరత చలంచల భుజంగ నర్తన నిత్తక నిత్తక తాం తగతై తగ తదిమిదియద తగ తాకిట తగ జగ దృగ జగనందం తగ జగ తగ జగ దృగ జగనందం యమునా తడాక తుంగ తరంగం హిమగర స్థిమిత రమిత

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం. ఇంకా నేటి కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే 20 నిమిషాలకు. అయితే మీరు సిద్ధంగా ఉన్నారైతే సాగుదామా నేటి కార్యక్రమం.
2: తిరుపతి

అవునండి, సంగీత రసికులారా, సంతృపు వేళ నేనను కొంటున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరితో ఒక ప్రముఖ సమయం గడుపుతున్నారు. అయితే స్టే ట్యూన్ వింటూ ఉండండి, మధుర మధుర తీసరాలు.

హే సంగీత రసికులారా, ఈ సమయంలో మీరు భోంచేస్తున్న రేటేషు రుచి మన సమస్త ఎంవిసి సిబ్బంది తరఫున మీ బోన్ ని బాగానే ఎంజాయ్ చేసుకోండి.

అవునండి బ్యూటిఫుల్ సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

హే సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఎంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం అండి, శుభరాత్రి.